0: గారే గారే
1: ఏ గరబడదే
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్టలు
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర్ ఎన్నాయా అదో